0: Çınar Beats ve Darce Diva only on Radio Çınar 90.4 FM. 90.4 FM.
1: మంగళం సీను పార్టీ అంటే ఎండమేగానే చూడడం ఇదే మొదటితురే. ఒక స్మగ్లర్ లేదే, పోలీసులు పొలిటీషియన్లు అందరూ వచ్చిండారు పార్టీకే. అన్ని కోట్ల సరుకు కాపాడేసరికే పుష్ప ఒక్కతూరిగా హీరో అయిపోయినాడు. మంగళం సీనే స్వయంగా తీసుకెళ్లే ఎంపీ గారికి పరిచయం చేసి ఉండాడు.